0: జనులకు వెలుగుగా ఉంచి మాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అని.
1: The Lord has given us this command. I have placed you here as a light for the Gentiles. You are to take the saving power of God to people everywhere on earth.
2: Somos Radio Chadai.
3: Señal que se siente.
4: Somos una radio más. Somos tu radio.
5: Hola, ¿qué tal, amigos? Les habla Luis Carlos.